0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. భక్తులారా, స్వీకరించండి మా నమస్కారాలు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభ సందర్భాన మనం వినబోయేది ఎంతో అందమైన పురాణ కథ. అది శ్రీనివాసుడు మరి పద్మావతి దేవి కళ్యాణ కథ. పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించారు. అదే సమయంలో ఆకాశరాజు కుమారైన పద్మావతి దేవి జన్మించారు. అసలు శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి కలుసుకోవడం, వారి మధ్య ఏర్పడిన అనుబంధం, చివరకు జరిగిన వివాహం భక్తులకు ఎంతో ప్రీతికరమైన కథ. వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిందని పురాణాలు చెబుతారు. ఈ కళ్యాణాన్ని స్మరించుకుంటూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతుల కోసం ప్రార్థిస్తారు. అయితే శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు గారిని. ఆయన కొంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిత్య కళ్యాణోత్సవం గురించి మాట్లాడతారు. అవునండి శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మాతాత్మ్యం మీరు విన్నారు కదా. ఇంతటితో మనం ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ కొనసాగిస్తున్నాం నీచి కార్యక్రమం ఓ సంకీర్తనతో.
1: ఓం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయోధ్యాసిత వక్షసం శ్రీతచేత సమందారం శ్రీనివాసామహం భజే. ఓం శాంతి శాంతి శాంతి. భక్తులందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. భక్తులు భగవంతునికి సమర్పించవలసినది పువ్వులు, ఆకులు, పళ్ళు మరియు ఇతర తన తినదగినవి కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవి, మార్పు చెందేవి. మార్పు చెందనిది ఏదైతే ఉందో అది భగవంతునికి సమర్పించుకోవాలి. అదే మన హృదయం, మనసు. అయితే మనసు నిండుగా కోరికలను నింపుకొని భగవంతునికి

0: अर्पिस्तामंते अदि अंता सुलुवुगा कदलदु मनसु अन्निंतिनी काल्चिवेसिन बूडिदवले कोरिकलु लेकुंडा मरियु निर्लिप्तंगा माराली आविधमैन स्वच्छमैन मनसुने देवुतिकी अर्पिंचाली अदे सरैन निवेदनम। येरुगोंडल वाडा वेंकटरमण गोविंदा गोविंदा।
1: అవునండి శ్రోతలారా, వెంకటేశ్వర స్వామి వ్రతం చేసే సమయంలో మనం కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి భక్తితో స్వామివారిని స్మరించుకుందాం. దాంపత్యంలో ప్రేమ ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, మనస్సులో భక్తి ఉండాలి, జీవితంలో ధర్మం ఉండాలి. అయితే ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. హరే శ్రీనివాస. ఎప్పుడైనా శ్రీవారి దివ్య అనుగ్రహం మీపైన చల్లుతారని ఆశిస్తూ హరే శ్రీనివాస.

0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం మీరు వింటున్నది మీ సౌందర్య లహరి అనే తెలుగు ప్రసారం, మీ చెల్లమ్మ గిరీశాలినితో. అయితే నేటి ప్రసారాన్ని ఆరంభిస్తున్నాం ఓ ఇంపైన తెలుగు పాటతో. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

ఈ మధ్యాహ్న కాలంలో మీతో కొన్ని మంచి విషయాలు పంచడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా మంచి మంచి దేవరాగాలతో నీటి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

శ్రోతలు, ఈ కాలంలో మీరు భోజనం చేస్తున్నారైతే మీకు సురుచి, ఈరోజు మీకు సాబుదానాతో పొంగలి ఎట్లా తయారు చేయాలో రెసిపీ ఇవ్వబోతున్నాను. ఈ రెసిపీని తయారు చేసి మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు, లేదా మీరు ప్రత్యేకమైన ఉపవాసం చేస్తున్నారైతే మీరే దీన్ని తినవచ్చు. సాబుదానా పొంగలి అన్నమాట. కావలసిన పదార్థాలు: సాబుదానా సాగు 1 కప్పు, మినపప్పు ఉడికించి 1/2 కప్పు, అంటే బాయిల్ చేసిన మినపప్పు అన్నమాట. ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా, మిరియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్లు, కాజు కందిపప్పు అంటారన్నమాట కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత. తయారు చేసే విధానం: మొదట సాబుదానాను నీటిలో 2 గంటల పాటు నానబెట్టాలి, సోక్ చేయాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, అల్లం, కాజు వేసి వేయించాలన్నమాట. వేయించిన తర్వాత పదార్థాలపై మినపప్పు, నానబెట్టిన సాబుదానా వేసి కలపాలి. ఉప్పు వేసి తగినంత నీరు పోసి మృదువుగా ఉడికించాలన్నమాట. చివరిగా కరిగిన నెయ్యి జట చేసి వేడి వేడి సర్వ్ చేయండి. పొంగలి రుచిగా ఉండేందుకు కరిగిన నెయ్యి, మిరియాలు తగినంతగా ఉండాలి. అంతే, ఇప్పుడు మీరే ట్రై చేయండి. బ్రహ్మ

శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణ మనస్సుకు ప్రశాంతతను, జీవితానికి ఆశను ఇస్తుందన్నమాట. గోవిందునిపై విశ్వాసం ఉంచి భక్తితో ప్రార్థిస్తే ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. గోవిందా గోవిందా.

0: On the hour, every hour. Radio Marches.
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: నమస్కారములు. మధురమైన పాత పాటలతో మరచిపోలేని జ్ఞాపకాలతో మిమ్మల్ని పలకరించే మీ స్వరాల వేదిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నది మీ వర్ష. కొన్ని స్వరాలు మనం ఎన్నిసార్లు విన్నా పాట పడవు. కొన్ని భక్తి గీతాలు వినిపించగానే మనసు తెలియకుండానే గతంలోకి ప్రయాణిస్తుంది.

ఒకప్పుడు ప్రతి ఇంట్లో రేడియో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండేది. ఉదయం రేడియో ఆన్ చేయగానే వినిపించే భక్తి పాటలు, పక్కన పూజ చేసుకుంటున్న అమ్మ, వార్తాపత్రిక చదువుతున్న నాన్న, వంటగదిలో వినిపించే పాత్రల చప్పుడు, ఆ చిన్న చిన్న శబ్దాలన్నీ కలిసే ఒక కుటుంబపు ఉదయాన్ని నిర్మించేవి.

మన చిన్ననాటి జ్ఞాపకాలు అమ్మమ్మలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వారి కథలు, వారి మాటలు, వారి ప్రేమ, ముఖ్యంగా వారు భక్తితో పలికే దేవుని నామాలు.

పండుగ రోజు అంటే ఒకప్పుడు ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన సందడి. ఇల్లు శుభ్రం చేయడం, పూజా సామాగ్రిని సిద్ధం చేయడం, పూలు తీసుకురావడం, ప్రసాదం తయారు చేయడం. ఇంట్లో పెద్ద పూజ చేసుకుంటుంటే పిల్లలు చుట్టూ తిరుగుతూ ఉండడం, ఆ తరువాత అందరూ కలిసి ప్రసాదం తీసుకోవడం, ఆ పూజలో వినిపించిన భక్తి గీతం, ఆ రోజు ఇంటి వాతావరణం, ఇవన్నీ మన జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచిపోతాయి.

జుస్వరాల వేదికలు. మరోసారి మనం గతంలోకి ఒక చిన్న ప్రయాణం చేశాము. ఇంతటితోనే పూర్తి అవుతోంది నేటి ప్రసారం. ఆశిస్తున్నాం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభరాత్రి.